ప్రభువు కసమ కేరితే పాలి నా శక్తికు నల్ల బాడి పోయితే కాదు కాదు ప్రభువు కసమ